పాపం ఎల్ల రొట్టుగవని నైనానికి చూడు కుర్రి పాలం గుళ్ళడంటే తల్లి నోడు చెబట్లేడు ఏ మిలమిల మిల మెరుస్తాడు దంచుతాడు అమ్మ తోడు పొడితే తడు పని చెయ్యక మరిచి పోర పిండు పోడు ఎర్రి స్పీడ్ అంట